0: ఇప్పుడు వినండి శ్రీ కమలాంబికాయ శహన రాగం త్రిశ్ర త్రిపుట తాళం ముత్తుస్వామి దీక్షితర్ నవావరణ కీర్తన.
1: You will now listen to a Navavaran Kirtan of Muthuswami Dikshitar, Shri Kamalambikaya, in Rag Sehana set to Trishra Triputatal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కడియాల పద్మావతి వీణావాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మహాసురం కేతుమహం, షణ్ముఖ ప్రియ రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి రూపక తాళం.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీమతి కడియాల పద్మావతి. షీ ఈజ్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. శ్రీమతి పద్మావతి కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ మహాసురం కేతుమహం ఎన్ రాగ్ షణ్ముఖ ప్రియా సెట్ రూపక్తాల్.

0: సత్తలేని దినము. నాగానందిని రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: శ్రీమతి పద్మావతి కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి. సత్తలేని దినము ఎన్ రాగ్ నాగానందిని సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి బేహాగ్ రాగంలో అన్నమాచార్య కీర్తన చందమామ రావి రూపకతాళం.
1: శ్రీమతి పద్మావతి కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య చందమామ రావి ఇన్ రాగ్ బేహాగ్ సెట్ రూపకతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి కడియాల పద్మావతి వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీమతి కడియాల పద్మావతి. షీ వాజ్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎన్సి మాధవ్, మృదంగంపై శ్రీ కేశానపల్లి జ్ఞానానందం.
4: లిసన్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై మధురై శ్రీ టిఎన్ శేషగోపాలన్. హీస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎన్సి మాధవ్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ కేశానపల్లి జ్ఞానానందం.
3: కార్యక్రమంలో ముందుగా వినండి మనవి చేకొన వయ్యా, సరసాంగి రాగం, రూపక తాళం పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన.
4: Shri T.N. Seshagopalan begins his vocal recital with the composition of Patnam Subramanya Ayyar, Manavi Chekunavayya, in Rag Sarasangi, set to Rupak Tal.